0: దివి ఎఫ్ఎం దివి హిన్ నాయకు
1: నవోదయ ఎకెం మెగాహెర్ట్స్ దివి ఎఫ్ఎం
2: లవే కఫహ లవే.

0: దివ్య ఎఫ్ఎం దివ్యహిన్ నాయకు.
1: నువ్వు దిహ ఎకెమ్ మెగాహెర్ట్జ్ దివ్యహి ఎఫ్ఎం.

అది మీసకున్న కిబురువెరువే. తిబాగె కోథాఫెంగ్ అంబురా నులాష్, ఎబహి మూన అంబురా నులాష్. అది బొడావిగం వాహాల్ బిముగా నుహిగాష్. హమకశ్వరం కిబురు వెరివే ఫహుర్ వెరివా ఎవ్విస్మీహకు దెకే అల్లో లోబివే ఒడిగెనెన్వైతే.

అది హమకశ్వరం బిముగా వాహ గస్గహా గిసకి కలం తకిఖంగా విఫ అది ఖండు దిలిఖంగా విఫ ఏగి ఫహం హైక్ ఖండు ఎయా ఎక్వియస్ అల్లాహుగి కలిమ ఫుళుత ఏన్ లియే హుహిన్ వాణే హమకశ్వరం అల్లాహి అజీజ్ వంత హకీం వంత రస్కలాంగే.

అది హియా అళా ఫర్బదత ఫద రాళ్త ఎవరెం వషా లాఫినమ ఎకలాంగ్ ఈమాంకం ఖాలిస్ కురా హాలుగా అల్లాహం ఎవరెం దుఆ కురానితే అది ఎకలాంగ్ ఎవరెం సలామె కురవ్వా ఇగ్గమ గెందవా ఫిహిందు ఫహ ఎవరెంగె తెరే మెదుమిను మీహుం వే అది దెకొడు హదా మీహుం వెసువే అది కొమ్మె ఖియానా తెరి కాఫిరకు మెనువి తిమన్ రస్కలాంగె ఆ ఎత్తక దెకొడు నహదానితే.

అది ఫాఫకురి మీహు ఎవరెంగె వెరి రస్కలాంగ హద్రతుగా దెరవ ఇస్ జహాగెన్ తిబేతం తిబాయ ఫిన్నానినమే ఏరు హైరాం వాఫద కందతకే తిబాయ ఫెనునీహే ఎవరెం బునానతే అలమెంగె వెరి రస్కలాకు అలమెన్న ఫెనిజ్జే అది ఇవిజ్జే ఫహె అలమెన్ సాలిహ అమల్ కుర్మ అంబురా అలమెన్ దునియ ఫునువాన్ దేవ్ హమ కషవరం అలమెన్ని యకీన్ ఖురా బయకీముయే.

ఎవరెంగే వెరి రసకలాంగే హజ్రత బిరువేది కమాయి ఉమ్మీదాయకు దుఆ కురా హాల్ ఎవరెంగే ఆరికషిత రే అళుకం కుర్మట్టక థమ్మతితక ఫేవే అది తిమన్ రసకలాంగే ఎవరెన్న దెవ్వి తకతీన్ ఎవరెంగ్ హేద కురతే.